0: గారే గారే
1: ఏ గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టా
0: గారే గారే
1: ఏ సూర కిదరది ఏ సూర ఇన్నాయ ఇదు
2: ఏ ఏ కచతుర నార అమ చోరగనే